వాళ్ళ ప్రభు కోసం రే సేపారి ఉపకారి, ప్రభు కోసం రే తెను సాధ బలహారి, ప్రభు కోసం రే సే మోక్ష సహావే, ప్రభు కోసం రే తెను సుఖ బిహావే, ప్రభు కోసం రే తెను ఆత్మ జీతా, ప్రభు కోసం రే తెను నిర్మల రీతా, ప్రభు కోసం రే తెను నందక నేరే, ప్రభు కోసం రే బసే హర నేరే, సంత కృపాతే ఆనందన జాగ నానక సిమరణ.

గతపాహె సంగానందక మహతాయి సంగానందక టిగన్నాపాయి సంగానందక మాతయారా సంగానందక ప్రమేశ్వరమారా.